padani sanida tana ta jam ta pa juna ta jam jam padani pada pa jam ta jam pa matana ku jam jam పమపదీం తగిడ నిదమ జం తరిత సానిద కుకుం తగిడ గరి నిత జం పదని సత జం తరిగమ తగిడ జం గరి